0: Radio ITN.
1: Ekai venarte sadai.
2: Hamo makeup race ekatu athi oya full chill eke bike eke wayne de gamana.
3: Kalabala wennepa. Mage bike eke tyres siyat premium range ne.
2: Wangunath wet parak unath shuwada?
3: Nathuwa superi wet and dry grip nisa siramo cornering. Bike nathuwa extra mile yanna puluwa. Donawathi uparima mileage ekak saha extraordinary performance ekak dena superi premium look ekak. Siyat grip X5 saha Sum X5. Siyat the road is yours.
4: లుక్కయ్యా మారే వెడని ఊని దొక్కికి వాడే మన మెమరీ లోస్ కీలా
5: మెమరీ లోస్
4: కాల్ ద డాక్టర్ యాదు సున్నది మమ కిరికి బున్నె అయ్యా సీని వెడని ముకు తత్తపై విడుకురని అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
0: హినా వెవి సిందు అన్న FM 93.5 හැන්දෑවේ 4 වෙද්දී ටියුන් කරලා තියාගන්න.
6: Evening Drive with Chamit and Charu.